0: వంచిన జాపఠౌన రాధికా కేయామా వంచిన జాపఠౌన
1: ఎస్ వాలీలా దిన్ బరి పని గౌన సక్నుంచా